ఉద్దేశంలో దాని కొన్ని ఉందా విమాన పదయంలో కొంచెం శక్తిలో కొనేట కథమైపోయిట ఒక వరకు బాలి బీమా చేయించి బహుశా